పాతు శిరో దేశం సూర్య పాతుల నాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకర ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవి జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసు స్కంధౌ గ్రహవతి పాతు